0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి డి వర్ధని గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి బాగాయ నయ్యా, చంద్రజ్యోతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Kumari D. Vardhani. She is accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. Jayabhaskar. Kumari Vardhani begins her recital with a composition of Tyagaraja Swami, Bhaga Yenagya, in Rag Chandrajyoti set to Aditaal.

0: ఇప్పుడు వినండి హంస వినోదిని రాగంలో పురందరదాసు కీర్తన యాదవ నీ బా ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పురందరదాస యాదవ నీ బా ఇన్ రాగ హంస వినోదిని సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి వర్ధని గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి కరుణ జూడవమ్మ వరాళి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన మిశ్ర చాపుతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి వర్ధని. షీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. కుమారి వర్ధని కంక్లూడ్స్ ఎ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి కరుణ జూడవమ్మ ఎన్ రాగ్ వరాళి సెట్ టు మిశ్ర చాపుతాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి డి వర్ధిని గాత్ర కచేరి విన్నారు. వాటి సహకారం వైలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కుమారి డి వర్ధిని. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mrudangam by Sri M. L. N. Razu.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti Inati కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్ చెంచు కాంభోజి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజ స్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రాగ్ చెంచు కాంబోజి సెట్టు ఆదితాళ్.
1: వరరాగల యజ్ఞులు చెంచు కాంబోజి రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎనదర్ త్యాగరాజ స్వామి కీర్తన పరియాచకమా ఇన్ రాగ్ వనస్పతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పరియాచకమా వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన.

0: You have enjoyed a Thyagaraja Swami Kirtana, Pariyachakama, Indrag Vanaspati, set to Adithal.
1: Pariyachakama, Vanaspati Ragam Adithalalo, Thyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Srimati Manda Sudharani.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన కృపజోచిటకు వేళరా ఇంద్రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కృపజోచిటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం.

0: యు హావ్ ఎంజాయిడ్ ఏ త్యాగరాజ స్వామి కీర్తన కృప చూచుటకు వెళ్ళరా ఇన్రాగ్ ఛాయా తరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కృప చూచుటకు వేళరా ఛాయా తరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరంత వరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఐ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఇన్రాగ్ సౌవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira, in Rag Savvira, set to Adithal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithalanlo, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarku Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents a Tyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veera Vasantam, set to Adithal.
1: Chivariga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar, and on Rudangam by Sri M. L. N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజమణీల వేణుగానం వింటారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పుల్లేటికుర్తి రామారావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి మనసులోని మర్మమును తెలుసుకో రాగం వరం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. Accompanying them on violin is Shri B.S. Narayanan, on Murdangam is Shri Pulletikurthi Ramarao, and on Ghatam is Shri Nemani Somayajulu. Sikkil sisters begin their flute recital with a composition of Saint Tyagaraja, Manasaloni Marmamunu Telusuko, in Rag Varam, set to Adithal.

0: ఇప్పుడు వినండి బృందావన సారంగ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రంగపుర విహార రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ బృందావన సారంగ సెట్ టు రూపక్తాల్ రంగపుర విహారా.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజమణీల వేణుగానం వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ పుల్లేటి కుర్తి రామారావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: You were listening to a Karnataka classical flute recital by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They were accompanied on violin by Shri B.S. Narayanan, on Mridangam by Shri Pulleti Kurthi Ramarao, and on Ghatam by Shri Nemani Somayajalu.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజమణీల వేణుగానం వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తంజావూరు ఉపేంద్రన్, డోలుపై శ్రీ వి షణ్ముఖ సుందరం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి, కాపీరాగంలో త్యాగరాజస్వామి కృతి ఖండచాపు తాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You will now listen to a Carnatic classical flute recital by Sikkil sisters Shrimati Neela and Shrimati Kunjumani. They are accompanied on violin by Kumari A. Kanyakumari, on Mridangam by Shri Tanjavur Upendran, and on Dolu by Shri V. Shanmugasundaram. Listen to a composition of Saint Thyagaraja in Rag Kapi, Nee Valla Gunadoshamemi, set to Khanda Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సింధు భైరవి రాగంలో తిరుప్పుగల్ ఆదితాళం.
1: సిక్కిల్ సిస్టర్స్ కంక్లూడ్ దేర్ ఫ్లూట్ రిసైటల్ విత్ తిరుప్పుగల్ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల శ్రీమతి కుంజుమణిల వేణుగానం విన్నారు. వాటి సహకారం వయలిన్పై కుమారి ఏ కన్యాకుమారి, మృదంగంపై శ్రీ తంజావూరు ఉపేంద్రన్, డోలుపై శ్రీ వి షణ్ముఖ సుందరం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital by Sikkil sisters Srimati Neela and Srimati Kunjumani. They were accompanied on violin by Kumari A. Kanyakumari, on Mridangam by Sri Tanjavur Upendran, and on Dolu by Sri V. Shanmugasundaram. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.